సోమకేశ్వర పదార్పిత చిత్త వృత్తి శ్రీచక్రయంత్ర సహితాం తవ మూర్తి మార్చత్ శ్రీ జగదంబా హులిగాంబా తవ సుప్రభాతం శ్రీనాగయోగి బసవేశ్వర యోగి.

ప్రదక్షిణ నమాంసి కరోతి చిత్రం శ్రీజగదంబా హులిగాంబా తవ సుప్రభాతం శ్రీనాగయోగి బసవేశ్వర యోగి నౌమృ భాండే చ పాయసమత్వ కురుతాం త్వదగ్రే అత్యుష్ణ పాయసమివితాస్వకరైర్గృహీత్వా అగచ్చతోంబ నికటం తవ సుప్రభాతం త్వత్పుష్పగుచ్ఛవరదానమవాఘ్నువంతౌ త్వత్సమ్ముఖే విరచితే జ్వలదగ్నికుండే భక్తావిమౌ వివిషసుస్థిర బుద్ధియుక్తౌ శ్రీజగదంబా హులిగాంబా తవ సుప్రభాతం ప్రత్యబ్ధమిత్రమనుకూల మహోత్సవ

హులిగాంబా తవ సుప్రభాతం ప్రత్యబ్ధమిత్తమనుకూల మహోత్సవంతే ప్రత్యక్షమేవ బహుభక్తియుతా మనుష్యాః దృష్ట్వా త్వదీయ మహిమానముపాశ్రయంతే శ్రీజగదంబా హులిగాంబా.